0: ఇక్కడ సవాల్ పడకపోవడము. 3 లక్ష వినియడము, 3 లక్ష ఇక్కడ తీర్చము. అమ్మ తీరపడా పని పాట
1: సాధ్యాస్తి అభ్యాస తీరా.